బట్టలు మన సౌటమి హుడ్లీవుడ్ వస్తాడు నెలవులు మీద మాకు అతను ఒకటి ఆరావుడు నెలవులు మీద ఒప్పిన అది రెండు కేమ్మని ఒకటింగ మణింగ ఇమని మణింగ మన ఇల్లట్టు ఉన్నప్పుడు ఒకటో ఉల్లి తిన్న ఇకమాటింగ హుల్లే ఇప్పుడు మన కాబట్టి ఇప్పుడు అట్టవటి ఇవ్వలే వట్టి తెజాబడి అమ్మని ఓమని ఒకటో రోజున ఎవరు కలక్కు అవుంగ అని పుట్టవనే ఒకటో ఓం ఓమన ఓమ ఠాట చక్కువ నునకటి నునకటి ఊంగి ఇవ్వలేకూలమే తేమ ఒకే ఒక కరెక్ట్లా అటాటే అటాటే చేయాలి ఇన్ని అనువులు చొప్ప కమగిట్టలు అక్కి ఎట్టలు తిమట్టి తిన్నలు తేమే ఒకటో ఒకటో అనాంటి నొక్ అనాంటి ఎట్టి నొక్ తమకును అట్టటి నొక్ అరటి నొక్ అలాంటి ఎట్టి నొక్ అక్కటి నొక్ ఎలా ఒక ఎట్టవటో తిమట్టి తిమాటిన్నలు అకి ఎట్టలు ఉల్లు మిల్లుగుమ్మి సమాసంగిమెత్తమీ అట్టమి ఇమ్మిని పిగరపయ్యాటూ హోటల్ మొగట టైమంగా టైమంగా అందులో అన్న అంటే ఒక టమక్కునుంగ అట్టే అట్టే అట్టే అరంగుట్టు టైమంగా టైమ్ ఒకటో ఉడక్కటూ ఉడక్కటూ ఉడకటూ